సీతా గౌతమ బుద్ధలే టుకుటుకు గరదై కిరే కోస్థల పానీ హైన సహీద కూరగత హో నారాయణీ కోజల హుత్యాయే రబగా ఉదయ పరలగోస్ సదవ